0: బ్రాండ్స్ కన్నా ఇన్న తమ్రో
1: ముద్దలాలి
2: అలోనా
1: మట పరిపు పంచాయి లోన్ కిలో ఎకై మిరిస్కుడు గ్రామ్ దిసే కుదాను అది ముద్దలాలి మట హొందమ కేలి మిరిస్సులి గ్రామ్ తుంసి యక్మ దాన్న
3: ముద్దలాలి ఆ కాడద మే బోడు కరాన్నే ఐ నేవ తో తో మట మెహమ కరాయి కేలా ఈ ముద్దలాలి గిం కత్త మిరిస్కుడు రసత్ నా సరత్ నా మిరిస్ పాటత్ నా
2: విజే దాన్న ఒక్కటమ
3: ఐ ముద్దలాలి నియమ ప్రమితేట హదన విజే తమై అపి కెమతి కేలా ముద్దలాలి దాన్నోనే
4: మాతర ఫ్రీలన్ హాల్ మెస్సు రస సోయమేట్ కన్న కన్న ఆసహితన రసేన్ సహ గుణేన్ ఇహల మాతర ఫ్రీలన్ హాల్ మెస్సు రస సోయమేట్ ఒబ తదమ రస బలన్న
5: మెల్వా బాక్స్ బార్ వల నమ గణకమ మిమ్మ గహల తీన నిసా విశ్వాసేన్ గన్న పులువా రవట్టన్నద బె
6: మెల్వా ఇక లంకార ఇక సేవే నియుతు రాజసేవక ఒబట వగేమ విశ్రామిక రాజసేవక ఒబట తెన్ విశేష మిలకట బివైడి వాహనయాక్ 0112125125 మతన్న బివైడి కరుసరు
7: FM 95 FM 94.8 Net FM

అయ్యాక తాతే వాడే సుబ్బమ్మ సుబ్బప్పని తినేవాకేలా నెచ్చిమ్మె క్యాపి గొడ్డ మొగడ కాదని ఇంగ్లీష్ కరణమా. హ్యాపీ బర్త్డే జాయ వెన్నోని సుబ్బ వెన్నోని. ఏసే మట్ హితిలా తినో సినసురాదా మంగెడ బోరు ప్రచారయా కేవల తినో పే జానియా అల్లగన్న మంగెలియటికి హమ్మోనాది కివే కేల మట కియన్నకు బలన్న. హాయ్ జాను గిందరి ఉమ్మ కట్టే ఒయా సినసురాద గీ వెడే మొకో కెల్ల కేల హల తినో వెడే గొడ అయ్యి వెడే గొడ మొక్క కివత్ మగే వెడే గొడ మట కియన్నకు దంగి అమ్మోనా అది కివే కేల. ఏతనిం పసే దమ్మం పొడ్డక్ బహుగీయ దవస్టికే హరియట మే బీసీ వేళ హిటపు హిందా మగే స్కిన్ ఎక పొడ్డక్ కౌల్ వేళా తీయన్నే లైవ్ ఎన్నత్ బేవాగే. ఏ హింద సలోన్ నెహకట యన్న మోని ఏ హింద మంగ అది తోరగన తీయన్నే రిగిల్ గస్కడ మైల పిటి అపే సలోన్ దీనే శ్రీ ఎక ఎతని ఇన్నో లసన కెల్లతుందెనెక్ ఎతెంటి అనో కానీ మాద్ లసన వేళ అయినవా. సందీప నీనాంగి నువంతికానాంగి అపే శ్యామ విజయ్ సింగ్ అక్క మే సింధు సెట్ ఎక్కడ ఎక్కుతు కరగా నంజాయ వేవా.

శుభమన్ దారం రేక్ తరంగ ఆదరే ఉన్నత్ వివాహే ఉన్నత్ కెనుకుగి జీవితే అయితే ఏ కెనాట ఏ కెనక వెనున్ కెప్పవెన్న నిత తిన్ మై ఏకటి కియన్నే ఆత్మీయ బంధీమ కియల ఏకితే అపిట కెనుకుగి జీవితే బల్పేం కరన్న బేనే అపిట ఆదరెన్ ఇన్న కియల ఓ ఇతిన్ కొహమద ఓ హందమంద అపే ఆదరే అపి విసిన్ పరిస్సం కరగన్నక హిత్రిదీం ఎతకొట అపిట వితరై ఆదరేత్ అపిట వితరై ధరణీయ గలీన్ చమరే

ఆదరణీయ తరంగా ఏమటముది మాధురేకివే కేళనీయ పంసలేది బుదుంగెందల తనంబిస వాడి వేళ కేమ కన విట బత్కటక్కేవా ఐకెలవమ ఆదురేటి కివా ఎదా ఆదురే పెవసువా అవుడుదు విసి పహకట కలిం ఓ సదహట మహరగిహిం ఆదురే విత్రై ఇత్రి వేళా తియన్నే రత్నపురేం లాలని తరంగ దన్నాద మమ్మేక లియన్నే ఆట వస్తు ఒయమ్మగే జీవితేట అవిమట మావత్ నతి వేళా తిబ్బును కాలిక ఎదా ఎదా అంద వెనకం ఒయమ్మ హరి ఆదరేం బలాగన్న ఇది మహరి వాసనావంత అతి ఒయవగే కెనగే ఆదరే లబన్ను మట హరి లోబై తవసకట సరేక ఒయమోన దక్కమ అనే ఇతి మట ఏ అతి మటే అతి జీవత్ వెన్న దిల్ එයා මූනේ කවදද මතක නෑ. එයා කියන මං එයාට ලොකු සින්දම්මලු. මට මතක නෑ. අපි දැන් හරිම ලස්සනට ඉන්නවා. හැමදාම එයා වැඩි ඉවර කරලා වීඩියෝ කෝලයක් ගන්නවා. ඒ කෝල් එක අමතක නෑ. අද මගේ ලෝකෙම එයා. මං දන්නේ එච්චරයි. රත්නපුරෙන්. නිර්නාමිකයි. හැබැයි හැමතැනම හිරිලා තියෙන ආදරේ විතරයි.